0: స్వతంత్రశైలి సురంగ రూపాయి బతాగు రమైలే రవాత కాయి మన మన వాళ్ళ మేర పాయ పని పరో ఫెలై ముసై సుహై మసరి దారి గవానా లాగి
1: తుమ్మ నీల చమక పీఠ రాయ్ బాయ్ లో బేసా